0: హే
1: ఆ అంటే అమలాపురం, ఆ అంటే ఆహాపురం, ఈ అంటే ఇండియన్ రిధమ్, ఇలు ఇలు కర్కయాజ నాచేంగే హమ్.